శక్తిం హలంచ ముసలాయుధం కేటకం తోమరంచైవ పరశుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలంచ శారం మాయుధముత్తమం దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ దార

శక్తిం హలైంచ ముసలాయుధం కేటకం తోమరంచైవ పరశుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలంచ శారం మాయుధముత్తమం దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ దార